కాలు అష్టపది రమయ్యాకే గును చేతపరాని గమనమూర్తే గమనదృష్టాన్ని జంతు సాజ సవార సింగార్యా గర్భ అగ్నమే జన ఉభార్యా భార్ వ్యవస్థా తుజయ ప్యారే దూధ భార జోబన భోజన సుఖసూద బిర్ద పయావు ప్రసాక్ సైన్ ముఖ పియావు బయట కౌ దయన ఏ నిర్గుణ గుణ గశున బుజ్జ బక్ష హోతో నానక సిజ్జ జయ ప్రసాద అరుభ సుఖ బస సుత ప్రాత్మీత బనతా సంఘస జయ ప్రసాద పీబే శీతల జలా సుఖదాయి పవన పాప కమలా జయ ప్రసాద భోగే సభ్రస సగల సమగ్రి సంసాద భస దీనే హస్త పామ కర్ణ నేత్రరసన తిసే త్యాగబ్ర సంగరచన ఐసే దోఖ ముఖ అంధ వ్యాపే నానకాళ్యో ప్రవ్యాపే ఆదంత జు రాఖన హార్తి

తజమ్మల్యోమన మోర్రామ్నా హృదయ మే తోల లాదకే సంతే సంచాల ప్రత్యాగ్భిఖ్యాజంజాల తన్న తన్న కయ సబ గోయే ముకూజల హర దర్గే సోయే ఏ వా పార బిర్లా వా పారే నానక తాకే సద్బలహారే చరణ సాధుగే తోయే తోయే పియో అర్భ సాధుగు అపనా జియో సాధుగీ తూర్ కరో స్నాన సాధు పర జాయే కుర్బాన సా సేవా బట్ భాగే పాయ్య